అక్కడ ఆగిపోయారు. అటు మించి దాని వెనకాల ఇంకేమీ లేదని కదా అర్థం. నిజానికి మానవుడి యొక్క చరిత్ర మొత్తం ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవడానికి జరిగిపోయిందనే కోణంలో నేను చూస్తాను. ఎందుకని అంటే రాజ్యమే నిజం, పవరే నిజం, అధికారమే నిజం అన్నవాడు ప్రపంచం మొత్తాన్ని అలా కొన్ని వందల సంవత్సరాల పాటు రాజులు నమ్మి అదే నిజం మన తరాలకి, అదే నిజం మన పేరు నిలబడ్డే నిజం, మన కీర్తే నిజం అని నమ్మినవాడు వీలైనంత భూమిని సంపాదించుకోవాలని మన చరిత్ర మొత్తాన్ని రక్తంతో రాసేశారు. వాడి క్వెస్ట్ అంటారు కదా, అంటే వాడి తృష్ణ, వాడి ప్రయాణ గమ్యస్థానం ఏమిటి అంటే అధికారం. అధికారం వాడి దృష్టిలో నిజం. ఇది నిజం అంటే దానికి ఇక తిరుగులేదు అని. అలా సన్యాసుల్ని, మాంక్స్ని, ఋషులని, లేకపోతే వేరే వేరే మతాల్లో ఉన్నటువంటి గొప్ప సెయింట్స్ని కనుక గమనిస్తే వాళ్ళ నిజం ఆ దేవుడు, ఆ దేవుడిని అందుకోవడం నిజం. అందుకోసమే వాళ్ళ జీవితం మొత్తం త్యాగం అయిపోయింది. అలాగే ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్, నికోలా టెస్లా ఇలాంటి శాస్త్రవేత్తల జీవితాన్ని మనం ఆవిష్కరణలతో కొలుస్తాం, కానీ వాళ్ళలోని ప్రశ్న ఏమిటి అంటే ఏది నిజం, సైన్స్ ద్వారా ఏది ప్రూవ్ చేయగలమో మళ్ళీ మళ్ళీ ఒకటే పద్ధతిని చేసి చూపించగలమో అది నిజమని వాళ్ళు నమ్మారు. అది నమ్మారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని దానికి అంకితం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏది నిజమని ఆ వ్యక్తి ఆ సందర్భంలో నమ్ముతాడో ఆ సందర్భాన్ని ఆ నిజానికి అంకితం చేస్తాడు. అలా కొన్ని వేల సందర్భాలన్నీ నిజమని నమ్మిన సందర్భాలన్నీ కలిస్తే అతడి జీవితం అవుతుంది కదా. ఇలా ప్రతి సందర్భంలో నిజాన్ని కనుక వెతుక్కొని దానివైపు నిలబడినవాడు గొప్పవాడవుతాడు. ఉదాహరణకి రాముడు, ఆయన శాస్త్రం ప్రమాణమని, శాస్త్రంలో ఏం చెప్తే అది చేయాలని నమ్మాడు. ప్రతి సందర్భంలో జీవితంలో అతి సాధారణమైన సందర్భంలో కానివ్వచ్చు, అతి కష్టమైన సందర్భంలో కానివ్వచ్చు, ఆయన చేసింది తాను ఏదైతే నిజమని నమ్మాడో దానికోసం నిలబడ్డం. అందుకు దేవుడైపోయి కూర్చున్నాడు. అలాగే ప్రవక్తలు, ప్రస్తుతం మనం కొలుస్తున్నటువంటి దేవుళ్ళు, నిజంగా భూమి మీద నడిచిన వారు అని నమ్మిన వాళ్ళందరూ, ఈ గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితంలో మళ్ళీ మళ్ళీ నిజాన్నే చూస్ చేసుకున్నారు. అయితే ఆ నిజం ఎక్కువ మందికి ఆమోదయోగ్యం అయిందనుకోండి, అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. హిట్లర్ కూడా వాడి జీవితంలో ఏది నిజమని నమ్మాడో దాన్నే ఫాలో అయ్యాడు. రావణాసురుడు కూడా వాడి జీవితంలో ఏది నిజమని నమ్మాడో అదే ఫాలో అయ్యాడు. కానీ వాడు నిజమని నమ్మినది మనందరికీ తప్పుగా తోచింది. ఇంతే తేడా. ఈ తేడా వల్లనే మన మానవ జీవితంలో, మన మానవ చరిత్రలో గొప్పవాళ్ళు చెడ్డవాళ్ళుగా మిగిలిపోయారని నాకు అనిపిస్తుంది. వీటి రెండింటిని మధ్యలో ఉంటారు ఎవరు, మనలాంటి వాళ్ళు అనమాట. నాలాంటి వాళ్ళు అనుకోండి, మిమ్మల్ని ఎందుకు కలపడం. నాలాంటి వాడు ఏం చేస్తాడంటే ఒక సందర్భంలో నిజాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఇంకో వైపులో ఇంకొక వైపు ఉన్న నిజాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే అబద్ధం అనుకోండి, సాధారణమైన నియమాల ప్రకారం ఒక్కోసారి మంచిగా ఒక్కోసారి చెడ్డగా, సొసైటీల నామ్స్ ప్రకారం నేను నాలాంటి వాళ్ళు నేను బిహేవ్ చేయడానికి కారణం ఏమిటి అంటే ఒక్కొక్క సందర్భంలో కన్సిస్టెన్సీ లేకుండా ఒక నిజాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనంట. నాకు ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని నిజమని నేను నమ్మి దానివైపు నిలబడ్డం. దీని ద్వారా ఏమవుతుందంటే మన జీవితము అటు గొప్పగా కాకుండా ఇటు చెడ్డగా కాకుండా మధ్యలో అలా ఊగిసలాడుతూ ఉంటుంది. ఇప్పుడు జీవితంలో అన్ని కష్టాలు ఎవరికి రావస్తాయి అంటే ఈ మధ్యలో ఊగిసలాడుతున్న వాడికి. అయితే మంచిగా అన్నా ఉండాలి లేదా చెడుగా అన్నా ఉండాలి, అయితే ఈ నిజాన్నన్నా నమ్మాలి లేదా ఆ నిజాన్నన్నా నమ్మాలి, రెండూ కాకుండా ఎప్పుడైతే మన అవసరానికి సంబంధించినట్టు ఒక్కొక్క నిజాన్ని పిక్ చేసుకుంటామో అప్పుడు మనలాగా మధ్యస్థంగా అలా జీవితాన్ని గడిపేస్తుంటామన్నమాట. అందులో తప్పేం లేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఈరోజు మన టాపిక్ చీకటి వెలుగు, ఏది నిజం ఏ బద్దబద్దం అని అనుకో మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సి వచ్చింది. ఇంత ఆలోచనని రగిలించినటువంటి ఆ మాట, వెలుగు లేకపోవడమే చీకటి, వెలుగుకు ఒక పదార్థం ఉంది కాబట్టి అది నిజం, చీకటికి ఒక పదార్థం లేదు కాబట్టి అది అబద్ధం అని అన్నమాట కదా. ఎందుకో ఆ మాట పదే పదే మనసులో వినిపిస్తూనే ఉంది. మీరు ఎప్పుడైనా పొద్దున లేవగానే ఒక పాట విన్నారనుకోండి, రోజంతా అదే పాట మన నోట్లో తిరుగుతూ ఉన్నట్టు నాకు ఎందుకో ఆ మాట విన్న దగ్గర నుంచి గత ఒక దాదాపు 2-3 రోజుల నుంచి అదే మనసులో తిరుగుతూ ఉంటాయి. అంటే ఏది నిజం ఏది అబద్ధం అని కొన్నిసార్లు తార్కికమైనటువంటి మనసు ఆ మాట నిజమని నమ్ముతుంది, మరికొన్నిసార్లు రెండో వైపు నుండి చూసినప్పుడు

పదార్థం ద్వారా జనించబడేటువంటి వెలుగు ఎలా నిజమవుతుంది? ఏమీ లేనప్పుడు ఏదైతే స్థిరంగా ఉంటుందో అదే నిజం కదా, కాబట్టి చీకటి నిజం కదా అనిపిస్తుంది. కానీ సైంటిఫిక్గా కనుక తార్కికంగా కనుక ఆలోచిస్తే ఎప్పుడైతే వెలుగు లేదో చీకటికి ఒక రూపము, ఒక పేరు ఏర్పడింది కదా. వెలుగు లేకపోవడం వల్ల చీకటి అయ్యింది. వెలుగు ఉంటే చీకటి లేదు కదా, చీకటి ఉంటే వెలుగు లేకుండా ఉండదు కదా. తేడా అర్థమైందా? చీకటి ఉంటే వెలుగు లేకపోవడం ఉండదు, కానీ వెలుగు ఉంటే చీకటి లేకపోవడం ఉంటుంది. ఎప్పుడైతే ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి లేకుండా పోతుందో ఏది నిజమైంది? ఏదైతే ఉండడం వల్ల రెండోటి లేకుండా పోతుందో అది నిజమై అదే నిజమైనది అన్నట్టు కదా. కానీ ఇది ఏదైతే ఉండడం వల్ల ఇంకొకటి లేకుండా పోతుందో, ఆ ఒక్కటి లేకపోయినా ఏదైతే ఉంటుందో అది నిజం కదా. ఆ ఒక్కటి లేనప్పుడు ఏదైతే ఉంటుందో అది రెండోదైనప్పుడు ఈ తర్కానికి చాలా కష్టమైనటువంటి ఒక సైకిల్ ఏర్పడుతుంది కదా, కోడిగుడ్డులాగా. మీకు పిచ్చి పిచ్చిగా అనిపించవచ్చు, బట్ కాకపోతే ఎందుకో మనసులో ఒక లూప్ ఏర్పడిపోయి ఏది నిజం ఏది అబద్ధం, ఏది నిజం ఏ అబద్ధం, ఏ రకంగా చూడాలి, ఏ రకంగా అన్వయించాలి అనేది చాలా ముడిపడుతూ వస్తుంది. ఇంకా తెగట్లేదు అది. ఎందుకో మరి పిచ్చి పలు రకాలు, అందులో నాదొక రకం. నా అదృష్టం ఏమిటి అంటే నా పిచ్చి మీతో మాట్లాడుకోగలగడం. నాకున్న మహదాదృష్టం ఏమిటి అంటే మీరు దాన్ని విని భరించగలగడం. నవ్వినా, ఆలోచింపజేసినా, విసుక్కున్నా వింటున్నారు కదా, సంతోషం. మీతో చెప్పుకునే అదృష్టం నాకు కలిగింది కదా, మహా అదృష్టం. మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇందాక నేను చెప్తున్నట్టు ఆ ఒక్క ఆలోచన ఎంతో రోజులో చాలా సమయం పనికి, అటు తర్వాత కుటుంబానికి, పిల్లలకి, భార్యకి వెచ్చించే నాలోనే ఇంత ఎఫెక్ట్ చూపిస్తే, సత్యాన్వేషణలో ఉన్న మనిషికి మరింత ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల మానవుడి మనుగడలో ఎన్ని వేల మందికి, ఎన్ని కోట్ల మందికి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటుంది? ఆ ఆలోచన కలిగిన వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ దారులు వెతుక్కుంటూ వాళ్ళ వాళ్ళ గమ్యానికి చేరుకోవడానికి ప్రయత్నించుంటారు కదా. అందులో ఎంతమంది చేరుకోగలిగారు, ఆ చేరుకున్న వాళ్ళు ఇది నిజమని తెలిసిన తర్వాత ఎంతమందికి పంచుకోగలిగారు? నాకు తెలిసినటువంటి ఒకే ఒక గొప్ప ఉదాహరణ బౌద్ధుడు లేదా బుద్ధుడు. ఆయన ఇలాగే సత్యాన్వేషణలోకి వెళ్ళి ఆయన ఏదైతే నిజమని నమ్మాడో దాన్ని ప్రజలకు చెప్తూ రావడం జరిగింది కదా. అలా బౌద్ధం మొదలైంది. అలాగే కనుక మీరు ఆలోచిస్తే బుద్ధుడంత ఎఫెక్టివ్గా లేకపోయినా మన దగ్గర కొన్ని మఠాలు, కొంతమంది గురువులు, వాళ్ళకే సపరేట్ కల్ట్ ఫ్యాన్ బేస్ అంటాం కదా, అది ఆ గురువు ఆ మఠం యొక్క పెద్ద ఆయనో దాన్ని ఆయన నిజమని, ఏదైతే ఆయన సత్వాన్వేషణలో, ఆయన జీవితంలో, ఆయన కష్టపడి, ఆయన జర్నీలో ఆయనకి ఎదురైనటువంటి అనుభవాల ద్వారా, ఆయనకి అర్థమైనటువంటి ప్రపంచం ద్వారా, బ్రహ్మాండం ద్వారా తెలుసుకున్న నిజాన్ని ప్రజలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఎంతమంది దాంతో కనెక్ట్ అవుతారో దాన్ని బట్టి వాళ్ళ కల్ట్ బేస్ ఫామ్ అయింది కదా. మీరు ఒకసారి కనుక కాంటెంపరీగా మన జీవితంలో జరిగే విషయాలు కనుక ఆలోచిస్తే, ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఒక మతంలో ఇన్ని భాగాలు ఉన్నప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే ఒక్కొక్క మతం ఎన్ని వేల భాగాలు అయి ఉండాలి. అలా ఇప్పుడు ఏదైతే రూపాంతరం చెల్లి మనము సనాతన ధర్మమనో, హిందూయిజమనో, సిక్కిజమనో, బుద్ధిజమనో, క్రిస్టియానిటీ అనో, ఇస్లాం అనో ఏదైతే అంటున్నామో, ఇవి వాటికి ఒరిజినల్ రూపాలు కావు అని నేను నమ్ముతాను. అది నా నిజం. కానీ మీరు వాళ్ళతో పోయి మాట్లాడితే వాళ్ళ మతమే, వాళ్ళ మతంలో ఏదైతే చెప్పిందో అదే నిజమని నమ్మేవాళ్ళు. ఒక గొడుగు వెనకాల ఆలోచించాలి. అంటే ఏమిటి అంటే మీరు పైకి చూస్తున్నప్పుడు చిన్న గొడుగు పెట్టుకొని చూస్తే ప్రపంచమంతా గొడుగులాగే అనిపిస్తుంది. కానీ దానిపైన ఒక ఆకాశం ఉందిగా, ఆ ఆకాశం పైన ఇంకోటి ఉందిగా. అలా ఇంత బ్రహ్మాండంలో ఎందరో మహానుభావులు, అందరికీ ఒక్కొక్క నిజం. ఆ నిజం అనే గొడుగు కింద బ్రతుకుతున్న వాళ్ళ జీవితంలో పైకెత్తి చూసినప్పుడు అదే మహావిషయంలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఈ ప్రాసెస్లో నేను ఎంజాయ్ చేసింది ఏమిటి తెలుసా? ఏదైతే ఒక మనసులో ఒక చిక్కుముడి పడి మనల్ని వేధిస్తూ, ఆలోచింపజేస్తూ, ప్రతి నిమిషం మనల్ని కలవరపెడుతూ ఉంటుందో అప్పుడే మనకి మనం ఎక్కువగా అర్థమవుతాం. మనల్ని మనం విశ్లేషించుకునే తీరు, మనకు తెలిసినటువంటి నాలెడ్జ్తో మనం అర్థం చేసుకొని దానికి ఒక ఆన్సర్ ఇవ్వగలుగుతాను తెలుసా? అలా ఇచ్చినప్పుడే మన క్యాపబిలిటీస్ గురించి, మన గురించి మనకు బాగా అర్థమవుతుందని నాకు

గత 2-3 రోజుల నుంచి అర్థమైంది. ఎందుకంటే నేను ఏదైతే విశ్లేషించి మీతో ఇప్పుడు మాట్లాడుతున్నానో ఇదంతా నా పరిధిలో ఉన్న జ్ఞానంతో నాకు తెలిసిన మాటల్ని విశ్లేషించి మీకు చెప్పాను తప్పిస్తే అంతకన్నా ఎక్కువ లేదు. సో నాకన్నా గొప్ప వాళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు, నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన పరిధి మేరకు వాళ్ళ నిజం ఉంటుంది. కాబట్టి మీకు మీకు తోచిన నిజాల్ని మీరు నమ్ముతారని, మీకు మీకు తోచిన విషయాల్ని మీరు ఆలోచిస్తారని, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ వచ్చే వారం మరి ఇంకేదన్నా విషయంతో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. మీరు వింటున్నారు 105.4 FM టాక్ రేడియోలో నమస్తే తెలుగు షో. నేను మీ శశి సనర్థులు.

ఏంటలా చూస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటీ